ఏని సర్ణ సింగ చొక్కల వాటి అలాడు ఏని సర్ణ సింగ ఏని సర్ణ సింగ చొక్కల వాటి అలాడు భాజీ మోర్ దే ఓహన్ ఓ భాజీ మోర్ దే ఓహన్ కర్కే